0: దొరగులు వివర కరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదులే
1: నరసింహ గాథా.